0: నెట్ మీ దివ్యరాజ్య గారు
1: ఐకియా ప్రెజెంట్స్
2: బాజ్వర్ హెల్మెట్.

0: గడింగ్ ఇరోసి హైగడి సాడి స్వస్మినట్ మీ దివిహిరాజ్యకడు మిగడిగ మీ దన్నవాలని అమిల్ల ఫరాయితగ దిండవం అది సరుకారుకి యులాణ దిండవం ఫుర్త మీ దన్నవాలని సరుకారుకి యులాణ దిండవం మాలయాతోడు గాఫర్ మెజిస్ట్రేట్ కోర్ట్ గాఫర్ దివిహిరాజ్ నంబర్ ఫస్సతే కణోది ఇకెంగ్ ఏ ఒబ్లిక్ దెహా సబ్బీస్ ఒబ్లిక్ అషే యులాణ్ మిల్కువెరికం మిదండవా గోతీగవా ఎమ్మెహా ఇమారెత్తక నూఫులే ముదలుగి మిల్కువెరికమామెదు దౌవాకురా ఫరాతివ్వాణమా ఏకం హైద్దోగ్ తెరేక లియుమకుం కాఫ్ గాఫర్ మెజిస్ట్రేట్ కోటం అంగవాలివ్వం ఎదమే కాఫ్ గాఫర్ కెతియే కియా అమిల్ల గోతి కాఫ్ గాఫర్ బురుణు ఏకియా అమిల్ల గోతి కాఫ్ గాఫరు హెదే కురియే కియా అమిల్ల గోతి థేర రబియుల్ ఆఖిర్ సాదస్తేక సాలిస్ అషే సౌవిస్ సెప్టెంబర్ దిహాసబ్బీస్ దెమ్మిదండవాలని అమిల్ల ఫరాయితోగ దెన్నెవం ఆళ్గొండమెగ బప్ప సీను మీదు మేజాంగే ఇబ్రాహిం హమ్దీ వణి దిహాసబ్బీస్ సెప్టెంబర్ తేవిహుగ నియాఫే వీమా బప్పగ మచ్చంగి విస్తరణ్యన్వత వసియతే వాణమా ఎంఎస్ దోస్ కురింగ్ అళుగొండమెన్నా గొడువా ఇక నింబెవం ఎదమే ఆయిలాగ ఫరాతుం ఈవాన్ హమ్దీ ఫోన్ నోయింగ్ ఇకింగ్ ఎకే సుమింగ్ హై హైంగ్ హై అజహా హమ్దీ ఫోన్ హతెంగ్ హతెంగ్ అషే తీనెంగ్ అషెంగ్ హతెంగ్ ఎకే హతెన్ నోయ్ నోయ్ సుమెద్దే ఫహెంగ్ అషే అళగొండమెంగ మమ్మ లామ్ ఫోనదు మెమొరీగె ఆమ్నత్ రషీదావణి దిహా సబ్బి సెప్టెంబర్ ఎగారగ నియాఫే వీమా మమ్మగ మచ్చంగి విస్తరణ్యన్నో తవసియతే వాణమా ఎంఎస్ దో స్కూరింగ్ అళగొండమెన్న గొడువా ఇక నిమ్మెవం ఎదమే ఆయిలాగ ఫరాతుం అబ్దుల్లా నాఫిజ్ ఫోన్ హతెన్ నోయింగ్ హతరే అషెద్దేంగ్ ఎకెత్తినే ముహమ్మద్ ఫయాజ్ ఫోన్ హతెన్ నోయేక్ నోయే హైంగ్ ఎకింగ్ హైంగ్ హై హవ్వా నాజిదా ఫోన్ హతింగ్ ఇకె సుమె సుమెంగ్ అషింగ్ హతెంగ్ అషే అహ్మద్ ఫిరాష్ ఫోన్ హతెంగ్ అషే తినే తినే ఫహే దేంగ్ అషే అళగొండమెగ బప్ప సీను హుళుదు స్నో పెలస్ అలే లుత్ఫీ వణి దిహా సబ్బీ సెప్టెంబర్ బారాక నియాఫే వీమా బప్పగ మచ్చంగి విస్తరణ్యన్నో తవసియతే వాణమా ఎంఎస్ దోస్ కురింగ్ అళగొండమెన్నా గొడువా ఇక నిమ్మెవం ఎదమే ఆయిలాగ ఫరాతు మిగ్దాద్ లుతుఫీ ఫోన్ హతెన్ నోయెన్ అషే హతరెంగ్ ఇకింగ్ హతరెన్ నోయే మాషా లుతుఫీ ఫోన్ హతెంగ్ హతెన్ నోయే అషె సుమెంగ్ అషెన్ నోయే అళగొండమెంగ మమ్మ కాఫ్ మాలే మచ్చంగోళి నూర్ ఉఫా జాహిదా ఇస్మాయిల్ మణికువణి దెహా సబ్బీ సెప్టెంబర్ బావిహుగ నియాఫే వీమా మమ్మగ మచ్చంగి విస్తరణ్యన్వత వసియతే వాణమా ఎంఎస్ దోస్ కురింగ్ అళగొండమెన్నా గొడువా ఇక నిమ్మెవం ఎదమే ఆయిలాగ ఫరాతు ముహమ్మద్ యాసిర్ ఫోన్ హతెంగ్ అషెంగ్ హతెంగ్ అషే తినింగ్ అషెంగ్ హతరే ఫాత్మత్ గురేషా ఫోన్ నోయెంగ్ అషే ఫహే ఫహెంగ్ ఇకే సుమె ఫహే అబ్దుల్లా ఇర్ఫాన్ ఫోన్ హతెంగ్ హతెన్ నోయే ఫహే ఫహే సుమె ఫహే హుసేన్ ఇషాన్ ఫోన్ హతెంగ్ అషెంగ్ అషే ఎకే సుమెంగ్ అషెంగ్ హై అళకుండగ కొక్కొ బా దరవందు ఎరోమాగే ఆయషత్ ఫహ్రియావణి దెహా సబ్బి సెప్టెంబర్ ఎకావిహు గణియాఫే వీమా కొక్కొగ మచ్చం ఇవిస్తారణ్యన్నో తవసియతే వాణమా ఎంఎస్ దోగ తెరేగ అళగొండమెన్నా గొడువ్వా ఇక నిమ్మెవం ఎదమే ఆయలాగ ఫరాతుం ముహమ్మద్ మురాద్ ఫోన్ నువెంగ్ హతరే సుమెంగ్ హతే సుమెంగ్ అషే సుమె హుసేన్ మురాద్ ఫోన్ హతెన్ నువెంగ్ ఎకే హతరే తినే సుమెంగ్ హై ఫాత్మత్ రయ్యా ఖాలిద్ ఫోన్ నువెంగ్ హైంగ్ హతే దే సుమె సుమెంగ్ ఎకే ఆయిషత్ సిదునా ఫోన్ హతే ఫహే ఫహే సుమె ఫహే హైన్ నువే అళగొండమెగ బప్ప దఫ్తరు నంబరు రాసీను హతరెం హతరే నువయిన్ హతరే కాఫ్ మాలే ముహమ్మద్ ఇబ్రాహిం ఫుడు వణి ముహమ్మద్ ఇబ్రాహిం ఫుడు హిన్నవరు తాబెవణి దెహా సబ్బి సెప్టెంబర్ సతారా కనియాఫే వీమా బప్పగ మచ్చంగ విస్తరణ్యన్వత వసియతే వాణమా ఎంఎస్ దోగ తెరేగ అళగొండమెన్నా గొడువ్వా ఇక నిమ్మెవం ఎదమే ఆయలాగ ఫరాతుం మీరాజ్ ముహమ్మద్ ఫుడు ఫోన్ నువైన్ నువైన్ నువే హైన్ హతరే హతెద్దే దేమేమి దండవాలి సరుకారుకి ఇవులాణా దెన్నెవం అది అమిల ఫరాయితోగ దెన్నెవం దివేరాజ్యకి అడు దెంగే మెవగిన స్థేణి రేగడు అషిత్ జహాయిరు దునియ కళి గడి మెహారు హైగడి సాలిస్ రోమినెట్ థిరీస్ హసికుంతు మీ దివేరాజ్యగడు
1: దివహీంగి అమిల్ల వంతకం కురియరు ఆదే
2: దివహీంగి ఉఫెద్దుం తెరికం తక్కువాదే
1: దివహీంగి మాజీగి మంజర్త సిఫకొద్దే
2: దివహీంగి అడు
1: దివహిరాజ్యేగి అడు.
2: එංහා සතර්ස්තේක සාලිස් නුවේ කිලෝහර්ට්ස් මීඩියම් වේව්
1: අඩ්ඩි හනුවේ මෙගහර්ට්ස් FM බෑන්ඩ්
3: ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಮ್ಮೆ ಹಿಸಾಬೆಗೆ ಹುರಿಗೆ ವೆಸ್ ಎಸ್ ಅಗೆ ದೆಕ್ಕುಮ ಕಾಣುಲ ಪಿಎಸ್ಎಂಗೆ ಚೆರಲ್ತ ಫೋನು ಅಡುವ ಹಾಲ ಬಲಾಲುಮ ಫಸೇಹ ಗೊತೆ
4: ಪಿಎಸ್ಎಂ ಏರ್ ದಿವೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡ ದೀನುಗೆ ಅಡು ಅದಿ ದಿವೆ ಎಫ್ಎಂ ವೆಸ್ ಅಡುವ ಹಾಲ ವೇಣೆ
3: ಟಿವಿಎಂ ಎಸ್ ಟಿವಿ ಅದಿ ಪಿಎಸ್ಎಂ ನ್ಯೂಸ್ ಬಲಾಲುಮ
4: ಪಿಎಸ್ಎಂ ಏರ್ ಐಒಎಸ್ ಅದಿ ಆಂಡ್ರಾಯ್ಡ್ ಫೋನ್ ತಕುಂ ಡೌನ್ಲೋಡ್ ಕುರವೇಣೆ
3: ಪಿಎಸ್ಎಂ ಏರ್
4: ಅವಹ ಫೋನ್ ಡೌನ್ಲೋಡ್ ಕುರಪ್ಪ
5: ನೀಳಿಮು ಒಕೆ ಮುಂದ ಸಫಾತಕೆ
3: ದುನಿಯೆ ದೆಕೆ ಫಾವಾ ಪೊಡೆತಿ ಭಾರತಕ್ಕೆ
5: ಇನ್ಸಾಫ್ಗೆ ತರಾದೊಮ್ ಮಳಿ ಉಮ್ಮೆದ್ ಬದಲು ಕೊಲ್ಲಿ ಶಕ್ಸಿಯತು
3: ರೇಗನುಗೆ ಹಮಹಿಮೆ ಕಮುಗ ರೈಯತುಂಗೆ ಹಾಲ್ ಬೆಲ್ಲೋಮ ನುಕುಮೆ ವಡ್ಯಾಂಗಳು ವಿ ಕೊಂಬೆ ಫ್ಲಿತ್ತು
5: ರೋಮಿನಾ ಫಾರ್ಸಿಂಗ್ ಬಡ್ತಿ ರಸ್ಕಂತ ಕುಡಕ ಕುಜಸ್ಸವಿ ಕೊಂದೀಡರಿತ್ತ
3: ಏಯ್ ಹಮೇಕನ ತಾರೀಖ್ ವಿವಾಹಕತ ಕಿನ್ನು
5: ಏಯ್ ದುನಿಯೆಗೆ ಚಾಟ್ ಬದಲು ಕೊಲ್ಲಿ ಹಕೀಗೆ ಹಾದಿಸಾತಕ
3: ಎ ಹಾದಿಸಾತಕ ಎ ವಾಹಕತ ವನಿ ನೀಲ ಕೂರ್ಗೆ ಸೇರಿಂ ಪೆಶಿಗೆ ಅಂದಲುಸ್ಕಿ ಪರ್ವತ್ತಕ ಹಮೆಯ ಪಿತುರಿಫ ಕುರಿ ಪೋಷಿ ಕೊಮ್ಮೆ ಹೋಮು ದುಹೆಗೆ ಹೆಂದನು ಅಗ್ಗಡ ತಿರಿಹು
5: ರಿಪೀಟ್ ಅಂಗರ್ ದೋಗವೆಂದರು ಎಕೆಜ್ಜೆ ಹಾಯರು
3: ಅದಿ ಹೋನಿ ದೋಗಿರೋಸಿ ಹಗಡ ತಿರಿಹು
5: ಎಂಗಾ ಸತರ್ಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹಾರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿ ಹೆನುವೆ ಮೆಗಾ ಹಾರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ದಿವಿರಾಜಿಗ್ಯಾಡು
6: ಜಿಯಾದ್ ಅಳುಕೊಂಡು ಕೂಡ ಎಚ್ಚೆ ದಣ್ಣವಾದಂತ
7: ಗ್ಯಾಮನ್
6: ಮಿಯದು ಮೀಟಿಂಗ ಜಿಯಾದ್ ಮುಫೀದು ಆ ಸ್ವಾಲ್ ಕುರವಮ ವಿದಾಳುವೆಮೆನ್ನಂತೋ ಮುಫೀದ್ ತಿ ದೆನ್ನವಿ ಹೆನ್ನೆ
7: ಹ್ಞೂ
6: ತಿ ದೆನ್ನವಿ ಏಕೇನು ತಿ ವಿದಾಳುವಿಯನೊಂತೋ ಬುಣವೇನಿ ಎಹೆಂ ಮೀಹು ವಿದಾಳುವಾಣಿ ಅಮಿಲ್ಲ ಮೀಹ ವಾಹಕ ದಕ್ಕಾರು ಮಿ ದಣ್ಣವನಿಯೇ ಬುಣಾನಿ ಎಹೆಣ್ಣುಂತೋ
7: ತಿ ವಿದಾಳುವಿ ಹೇಕು ಅಳವನು ತಿಕಂ ಇರಾದ ಕುರವಿಯ ತಕುರಾರು ವಿಯಕ ನುದೇಣ
3: ದಿವಹಿನ ಲಿಪ್ಪವಾ ದಿವಹಿ ಬಹುಗೆ ಬೇನು ಏಗೆ ಹಮತಕಾಯ ಗೃತ ಪುರಿಹಮೆಯ ಬೇನು ಕುರುಮಕಿ ಕೊಮ್ಮೆ ಮೀಹೆ ದಿವಸ ಸಿಮ್ಮಾಯ ದಿವೆಹಿ ಬಸ್ ದಿವೆಹಿಂಗೆ ಬಸ್ ಥುರಾಸ್ ಥುರಾಸ್
8: ಥುರಾಸ್ ಏ ತಾರೀಕ ಅಹರ್ ಮೆಂಗೆ ಬಹ ಸಕಾಫತ ಆದಕಾದಾಯಗೆ ತೆರೆಗ ಆದ ಬ್ಯಾವರ್ ಕಂತತ್ತಕೆ ಹುರೇ ಅಡುವಹಾಲಂ ಬೇಣುಂತ
9: ಹಾ ವರ ಬೇಣು
3: ದಿವಿರಾಜಗನ ಟ್ಯೂನ್ ಕೊಲ್ಲ ಅಂಗಾರ್ದೋಗಿ ಹವೀರು ಫಹಿಜ್ಜಾರ್ ಬುರಾಸದ್ದೋಗಿ ಹವೀರು ಹತರುಗಡ್ಫನರಾಗ ಅದೇ ಆದಿತ್ಯದೋಗಿ ಹವೀರು ಫಹಿಜ್ಜಾರ್ ಹಮೇಕಣಿ ದಿವಿರಾಜಗ್ಯಾಡೋ

0: గడిం మిందం బారగడి తిరిస్ మీ దివ్యరాజ్యే గడు.
1: విందు జహాతి కియా దేమి
2: దేఖో ఫిర్.